జగనమ లగాయే కోశీక్రి జును జును గర్ణ గగనమ అగాడి సాగర్ కో మథన గర్దా బాసు కిసరి లపేటన్నా మందర్ ఝై జగన సున కి సిక్రి అకబరి బడో శోభా గర్ణ ఝలమల భై తై జగనమ హజుర్ కో హే దుర్గే స్వరూప పని ధ్యాన గర్చు మనమా ధ్వజా ధర్ణ్యా చందర్ మజుర పని జస్కా ఉపరిమా కుమారీ రుధారీ రైకన